0: జనక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకున్నంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతా ఇదీరలా జీవిత రక్షణగాగి నా నుంచి వస్తున్నావతి హోంబేకే ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల నిమ్మ నెలదల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దినదిత్తిద చెటువటికి వచ్చి నన్న జీవనం బెలసుకుంటా నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలదల్లి బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒడగించుకొట్టరే అదన్న దేవతగా యారు మెచ్చలికి ఇల్ల అంత ఈ సందర్భ ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నెలసలికి సాధ్యవిల్ల
1: అదే
0: ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೇನೆ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.